ప్రచరకల్లో సంగీత లహరీ ఆకాశవాణి భవాని పట్టణ ప్రచార కరచు కవి సమ్రాట్ ఉపేంద్ర భంజ కృత మహాకావ్య వైదేహ విళాసర సంగీతాత్మక పరివేషణ।